0: దామోదర్ రామ నారాయణం జానకీ వల్లయం.
1: బహుత్ ఖూబ్ సుందర ప్రస్తుతి కలి సభి కు ధన్యవాద్ దేతే ఔర్ సహీ మే బచ్చె తో హే హి శరారత్ పరియా హే ఔర్ కమ్ ఉమర్ మే హి ఇస్ తరహ కార్యక్రమ కా మాధ్యమ సే ఆకాశవాణి మే జబ్ ఆతే హే రేడియో పే ఉన్కా ఆవాజ్ జబ్ సునతే తా तो तुतला आवाज़ में हमें खुशी लगता है और हमारे श्रोता मित्र भी इसके ऊपर लाइक करते हैं और कमेंट करके बताते हैं व्हाट्सएप का माध्यम से. हमारा नंबर है 9414151415. ये रेडियो मधुबन का नंबर है, मेरा गांव मेरा अंचल का नंबर है. इसमें आपका भाव को भावना को भी आपका विद्यालय में हो चाहे आपका गाँव हो अपना अंचल में जो गतिविधि हो रही है उसको जानकारी देना चाहते तो इसी नंबर पर आप व्हाट्सएप कर सकते हैं. लेते हैं छोटा सा ब्रेक.